మాన్వయోద్భవ సమస్త సురాజమౌలే భూభార సంహరణ తోషిత కృష్ణమూర్తే బాహ్లీక రాజ బహురాజ సుధర్మ ధావన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీకృష్ణ దేవ నృపతి సకలం స్వరాజ్యం యస్మై స్వమప్యమలయార్పయ.

పూర్ణబోధమతరమ్య సుధాబ్ధిచంద్ర శ్రీ గౌతమాన్వయ విభాసక భవ్య సూర్య శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం స్వీయాన్ సమస్త నిగమాన్.

రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఏతే నృపాధన చయం బహువాహనస్త మానీయ దర్శన కృతే బహిరావసంతి తాన్ పావయాజ్య కృపయా నిరపేక్ష యోగిన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఏషా సమస్త జనతా పరరాత్రకాలే శీతార్దితాపి దధతీవ సనం జలార్ద్రం త్వాం సేవతేధ పరిపూరయ తత్తదిష్టం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీమూల రామ జయ దిగ్విజయాక్ష రామాన్ వైకుంఠవాసమధ పూజయితుం సమేహి సర్వేభ్యమీ విధికరా విహితాత్మకృత్యాః శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ధన్యాయిమే తవ గుణస్తవ నైర సంఖ్యైః కంఠోద్గతైర్దశ దిశామశుభం హరంతి శృణ్వంతి దేవసు జనాన తకంధరేణ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఛాత్రాయిమే పరిమళాది నిబంధ పాఠ్య భాగావలోకన కృతః పఠనాయ సజ్జాః ఉత్తిష్ఠ పాఠయ సుధా మధురారవేణ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఛాత్రాయిమే పరిమళాది నిబంధ పాఠ్య భాగావలోకన కృతః పఠనాయ సజ్జాః ఉత్తిష్ఠ పాఠయ సుధా మధురారవేణ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శాస్త్రేషు పూర్ణధిషణా అపి పండితాస్తే ద్వార్యా సతే స్వ బహు సంశయయాపనాయ ఉత్తిష్ఠ ఛింధి హృదయస్థిత సంశయాంస్తాన్ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం మంత్రాలయే సురుచిరే వరతుంగభద్రాతీరంగతే సకల దైవత సన్నిధాని బృందావనే నివసతే గురవేర్పితోహం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం మంత్రాలయే సురుచిరే వరతుంగభద్రాతీరంగతే సకల దైవత సన్నిధాని బృందావనే నివసతే గురవేర్పితోహం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం సంతాన సంపదతి శుద్ధ విరక్తి భక్తి విజ్ఞానముక్తిముఖ సర్వఫలప్రదాతః వాగ్దేహ సౌష్టవ కరాతి పవిత్రమూర్తే శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం చింతామణిః సురతరుః సురధేను పూర్వా భక్తేష్టదానకుశలే త్వయి నమ్రనమ్రాః స్వీయే పదే సమభిషిచ్య సమర్చయంతి శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం నర్నర్తి భక్తిభరపూరిత దాసగోష్ఠీ విస్మృత్య దేహముతలోకమిమం స్మరంతి త్వాం స్మారయన్ చతుల నారదగానగోష్ఠీం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఖంజోపి ధావతి జడః కవితాం విధత్తే మూకోపి వక్తి బహు పశ్యతి సర్వమంధః ఏడః శృణోతి కృపయా తవ పశ్య లీలాం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఖంజోపి ధావతి జడః కవితాం విధత్తే మూకోపి వక్తి బహు పశ్యతి సర్వమంధః ఏడః శృణోతి కృపయా తవ పశ్య లీలాం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం బృందావనేషు జగతీతల మధ్యగేషు సర్వేషు సన్నిహితయా బహురమ్యమూర్త్యా సర్వేష్టమాకలయ సంచయ భూమి జయ్యాం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీకృష్ణ భక్తిమతులామవలంబమానీ సర్వాస్తి శక్తిరితి గిండిమఘోషపూర్వం యో భూబుధ స్వమహిమాతిశయ ప్రకాశైః శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం త్వాం త్వత్సమం స్వసదృశం భవత ప్రభావం దృష్ట్వా జహాతి జనతా ఖలు నాస్తికత్వం ఆస్తిక్యవర్ధన జగద్గురువర్య భూమన్ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఐరావత ప్రముఖ దైవత వాహనాని సిద్ధాని సర్వవిబుధైరభియాపితాని తేషు స్థితో మహగతో దిశ భక్త కామాన్ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఏతేతి భక్తి భరితాః సుజయీంద్ర తీర్థా బృందావనోద్భవ సమాత్రిశతీమహేస్మిన్ అంచంతి హేమ కవచేన గురో సమేహి శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం త్వత్సుప్రభాత పఠనస్య సుఖం ప్రభాతం భూయా త్వదీయ కృపయా మమ సుప్రభాతం త్వత్సుప్రభాత కవనస్య చ సుప్రభాతం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం
त्वत्सुप्रभात पठनस्य सुखं प्रभातं भूयात्वदीय कृपया मम सुप्रभातं त्वत्सुप्रभात कवनस्य च सुप्रभातं येनोद्धृतः पापकूपाल्लक्ष्मीनारायणाभिधः अञ्चाम्यहमुपाध्यायः।

సత్కర్మ మార్గ పరిహీనమతీవ దుష్టం దుష్కర్మ వారి వివహే పరితస్సు మగ్నం తద్భక్త భక్త పరుపూజ

భజామి తవ పాద సరోజయుగ్మాత్తు హి మే శరణమస్తి పరత్ర మేహా ఏకాదృశం ఇతి వరోత్తమ పాద